భరదరం విష్ణుహుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చముజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మాతాయ పితాయ వదోస్తనయాదిపూత సర్వం యతే వనియవే నవధన్వయానాం. ఆద్యస్తన గుడేర్మగుళాభి శ్రీరామ తదంగరి ప్రణమామి యుగళం నమామి. శ్రీశైలేశ దయాభాత్రమిభక్త్యాదుగుణాండవం యతేంద్ర ప్రపణం వందే రమ్యజామాదరమునిం లక్ష్మీనాథ సమారంభనాదయామన మధ్యమ అశ్వ